శ్రీ శైలస్థల వాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఓం శ్రీ దుర్గా లక్ష్మీ సరస్వతిభ్యో నమః.